0: మనోజవం మారుత తుల్య వేగం
1: మనోజవం మారుత తుల్య వేగం
0: జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం
1: జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం
0: వాతాత్మజం వానరయూథ ముఖ్యం
1: వాతాత్మజం వానరయూథ ముఖ్యం
0: శ్రీరామదూతం శరణం ప్రపద్యే
1: శ్రీరామదూతం శరణం ప్రపద్యే
0: కూజంతం రామ రామేతి
1: కూజంతం రామ రామేతి
0: మధురం మధురాక్షరం
1: మధురం మధురాక్షరం
0: ఆరుహ్య కవితా శాఖాం
1: ఆరుహ్య కవితా శాఖాం
0: వందే వాల్మీకి కోకిలం
1: వందే వాల్మీకి కోకిలం
0: ఆపదామపహర్తారం
1: ఆపదామపహర్తారం
0: దాతారం సర్వసంపదాం.